ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం 3వ తేదీ శనివారం. శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన, నేను మీ ఆర్జే ప్రసన్న. నీళ్లు పాలు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తుంటారు కదా, అయితే గబ్బూరులో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం స్వామివారి విగ్రహానికి సెగలు కక్కే నీటితో అభిషేకం చేస్తారు. ఆ నీరు తల నుంచి పాదాల దగ్గరకొచ్చేసరికి చల్లగా మారిపోతాయి. రెప్పపాటలో జరిగే ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తరలించేందుకు భారీగా భక్తులు తరలి వస్తుంటారు. హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇవాళ్టి క్షేత్ర దర్శనంలో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. సాధారణంగా పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడిగా, శ్రీ వెంకటేశ్వరుణ్ణి అలంకార ప్రియుడిగా పిలుస్తారు కదా. ఆ హరిహరలిద్దరూ కొలువు తీరిన క్షేత్రమే కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గబ్బూరులో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ శివయ్య ఇంకా వెంకన్న కొలువు తీరడం వెనుక ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. అదేంటో చెప్తా వింటూ ఉండండి క్షేత్రదర్శిని.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం గబ్బూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు. అయితే 12వ శతాబ్దానికి చెందిన సేవన వంశరాజు సింహనుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంలో వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ ఆలయాన్ని శివుడి కోసం నిర్మించారట. లింగాన్ని ఏర్పాటు చేసేందుకు గర్భగుడిలో

పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ తనకు ఈ ఆలయంలో చోటు కావాలన్నట్ట శ్రీహరి. విష్ణువు మాట మేరకు శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠంపై వెంకటేశ్వరుడి విగ్రహం ప్రతిష్ఠించేలా చేశారట. ఆ తర్వాత కాలంలో అగస్త్యముని శివలింగాన్ని ప్రతిష్ఠించారని స్థలపురాణం. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. శివకేశవులు కొలువుతీరిన అరుదైన ఆలయాల్లో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ప్రసన్న వెంకటరమణ, ప్రసన్న రాజేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు హరిహరులిద్దరూ. ఇక్కడ స్వామివార్లను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో శివలింగంపై ప్రత్యేక గీతలు కనిపిస్తాయి, అందుకే దీనిని అరుదైన శివలింగంగా భావిస్తారు భక్తులు.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శుల్లో మనం మాట్లాడుకుంటున్నాం గబ్బూరులో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు. అయితే ఇక్కడ స్వామి వాళ్లకు నిత్యం చేసే పూజలు ఒక ఎత్తు, ఆదివారం రోజు వెంకటేశ్వరుడికి జరిగే అభిషేకం మరో ఎత్తు. ఎందుకంటే ఆ రోజు కలియుగ దైవానికి వేడి వేడి నీటితో

నిర్వహిస్తారు. కానీ ఆ నీరు రెప్పపాటి కాలంలో చల్లగా మారిపోతుంది. కేవలం తలపై పోసిన నీరు చల్లగా మారిపోవడమే కాదు, మరో వింత కూడా ఉంది. చల్లటి నీటిని స్వామివారి నాభి స్థానంలో పోస్తే వేడిగా మారిపోతుంది. స్వామివారికి వేడి నీటి అభిషేకం కేవలం ఆదివారం మాత్రమే నిర్వహిస్తారు. ఈ వింతను చూసేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి మాత్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వెళ్తారు. ఈ ఆలయంలో శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి ఇలా ప్రతి పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శివరాత్రి రోజు ఇక్కడ నిర్వహించే రుద్రాభిషేకం, అఖండ క్షీరాభిషేకాన్ని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఈ క్షేత్రంలో హరిహరులతో పాటు హనుమంతుడు, లక్ష్మీనారాయణ కూడా దర్శించుకోవచ్చు మనం.

అమ్మ అనే పదంలోని అకార మకారాలు అలివేలు మంగగా విస్తృత రూపం ధరించాయో, అలివేలు మంగలోని అకార మకారాలు అమ్మగా సార్థకత పొందాయో కాని అమ్మ అంటే అలివేలు మంగే స్ఫురిస్తుంది. ఆమె జగన్మాత, ఆనందదాత.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 6:50. ఇప్పుడు విందాం చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 10వ భాగం వింటారు. అందిస్తున్న వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: ఆకాశవాణి శ్రోతలకు అభినందనలు. మనం ఈరోజు మహాభారత ఇతివృత్తంలో శాంతి పర్వములో భీష్ముడు ధర్మరాజుకు చెప్పినటువంటి సందేహ నివృత్తమైనటువంటి కొన్ని ప్రశ్న జవాబులను అంచెలంచెలుగా తెలుసుకుంటున్నాం. ఈరోజు 10వ ప్రశ్నగా ధర్మరాజు భీష్ముడిని అడిగినటువంటి విషయాలు ఏమిటి, భీష్ముడు ఏ విధంగా సమాధానం చెప్పారో ఇలా తెలుసుకుంటాం. యుధిష్ఠిరుడు ఇలా అడిగారు, ఓ పితామహ, ప్రపంచంలో అందరూ సౌశీల్యవంతులైన వ్యక్తులను గౌరవిస్తుంటారు, ప్రశంసిస్తూ ఉంటారు. శీలం అంటే ఏమిటి, శీలాన్ని సంపాదించడం ఎలా, దయచేసి నాకు సెలవు ఇవ్వండి అని ధర్మరాజుల వారు భీష్ముణ్ణి అడిగారు. భీష్ముడు ఇలా చెప్తున్నారు, ఓ ధర్మానందన, ఇదే అనుమానం దుర్యోధనునికి కూడా ఒక పర్యాయం వచ్చింది. ఎప్పుడంటావా, నీవు ఇంద్రప్రస్థంలో ఉండగా సకల వైభవాలను కలిగి ఉన్నావు, సోదర సహితుడై రాజసూయాగాన్ని చేశాడు, అప్పుడు దుర్యోధనుడు వచ్చాడు, నీ సంపద చూశాడు, ఈర్షతో కుమిలిపోయాడు, కౌరవ సభకు వెళ్ళి తన తండ్రి ధృతరాష్ట్రునికి ఇదే ప్రశ్న వేశాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో, నాయన, ధర్మరాజుకు గల సంపద నీకు కూడా కావాలంటే నీవు శీలవంతుడివి కావాలి అని ధృతరాష్ట్రుడు కుమారుడైన దుర్యోధనునికి చెప్పాడు. శీలం అంటే ఏమిటి, అది ఎలా లభిస్తుంది అని దుర్యోధనుడు అడిగాడు ధృతరాష్ట్రుల వారిని. అప్పుడు ధృతరాష్ట్రుల వారు, నాయన, శీలం అనేది కొనుక్కుంటే వచ్చే వస్తువు కాదు, దాన్ని క్రమముగా అలవర్చుకోవాలి, అది ఒక సంస్కార ప్రక్రియ. శీలాన్ని గురించి ప్రసంగించే సందర్భంలో నారదుడు చెప్పిన ఇతిహాసం ఒకటి ఉంది, ఇదిగో నీకు చెబుతాను అని అద్భుతమైనటువంటి ఉదాహరణ పూర్వకంగా భీష్ముల వారు ఇలా చెబుతున్నారు ధర్మరాజుకి. ప్రహ్లాదుడు రాక్షసులకు రాజు, ఆయన శీలవంతుడు, తన సౌశీల్య సంపద కారణంగా ప్రహ్లాదుడు ఇంద్రుని రాజ్యాన్ని కూడా సంపాదించగలిగాడు, ముల్లోకాలను తన వశం చేసుకోగలిగాడు. రాజ్య బహిష్కృతుడైనటువంటి ఇంద్రుడు శుక్రుని ఆదేశం మేరకు బ్రాహ్మణ వేషముతో ప్రహ్లాదుని వద్దకు వచ్చి శుశ్రూష చేశాడు. ప్రహ్లాదుడి విజయ రహస్యాన్ని అడిగి తెలుసుకున్నాడు కూడా. సౌశీల్య సంపద కారణంగా తాను సకల సంపదలు సంపాదించుకోగలిగానని ప్రహ్లాదుడు చెప్పాడు. ఇంద్రుడి సేవా తత్పరతకు, గురు సేవకు సంతోషించిన ప్రహ్లాదుడు వరం అడుగు ఇస్తాను అన్నాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు నాకు నీ శీలాన్ని దయచేయవలసింది అని అర్థించాడు. ప్రహ్లాదుడు ఏవమస్తు అని వరాన్ని అనుగ్రహించాడు, తన శీలాన్ని దారాదత్తం చేశాడు. శీలాన్ని పోగొట్టుకున్న ప్రహ్లాదుడికి ఎందుకో వెంటనే భయం వేసింది, దుఃఖం వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు. బ్రాహ్మణుడు వెళ్ళగానే ప్రహ్లాదుడు ఆలోచిస్తూ కూర్చునే ఉన్నాడు. ఇంతలో ఒక ఛాయామయ తేజస్సు ప్రహ్లాదుడి శరీరం నుండి బయటికి వచ్చింది.

0: విశాలకాయుడైన ఆ తేజోమయ పురుషుణ్ణి చూసి, ఎవరు నీవు అనిగాడు ప్రహ్లాదుడు. నేను నీ శీలాన్ని అని చెప్పాడు ప్రహ్లాదుడు. ఆ పురుషుడు, నీవు నన్ను వదిలేసావు కదా, అందుకని వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఇంతలో మరొక తేజస్సు వచ్చింది. నీవు ఎవరు? నేను ధర్మాన్ని, శీలం ఉన్న చోటనే నేను ఉంటాను, దానితో నేను కూడా వెడుతున్నాను, మంచిది అన్నంటే మొట్టమొదట శీలం, తరువాత ధర్మం అని ఒకటొకటి ఎలా తగ్గిపోయిన విషయం ఇక్కడ చెప్తున్నాడు. ప్రహ్లాదుడి శరీరము నుండి మరొక పురుషుడు తేజో రూపంలో బయటికి వచ్చాడు. నీవు ఎవరు? నేను సత్యాన్ని, ధర్మం వెనుకనే నేను ఉంటాను. సత్యాన్ని అనుసరించి మరొక పురుషుడు వచ్చాడు. నీవు ఎవరివి? నేను సదాచారాన్ని, సత్యం ఉంటేనే సదాచారం. ఇంతలో గర్జిస్తూ మరొక పురుషుడు, నీవు ఎవరు అని అడిగాడు. వచ్చాడు ఇంకొక పురుషుడు, నేను బలాన్ని, సదాచారం వల్లనే బలం వస్తుంది, నేను పోతున్నా అన్నాడు. వెలుగును విరజిమ్ముతూ ఒక స్త్రీమూర్తి వచ్చింది. అమ్మా నీవు ఎవరు అంటే, నేను లక్ష్మిని, బలవంతులు ఉన్న చోటనే లక్ష్మీ నివాసం. అంటే ఈ విధంగా ఒక్కొక్కటి తనలో నుంచి వెళ్ళిపోయినాయి. ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో అడిగాడు కదా, అతనికి వరం ఇచ్చాడు కదా, మొదట శీలం, శీలం తర్వాత ధర్మం, ధర్మం తర్వాత సత్యం, సత్యం తర్వాత సదాచారం, సదాచారం తర్వాత బలం, బలం తర్వాత లక్ష్మి. ఆ బలం ఉన్న చోట అంటే నువ్వు నీ శీలాన్ని పోగొట్టుకుంటే ఇవన్నీ కూడా నీకు దూరం అవుతాయి అని మనకు చెప్పడానికి అద్భుతమైనటువంటి కథగా ఇక్కడ ప్రహ్లాదుడి ఇతివృత్తంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పే విషయంలో శీలం అంటే ఏమిటో చెప్తున్నాడు. ఈ విధంగా అన్నీ వెళ్ళిపోయినాయి. నాయన దుర్యోధన, ఇది సంగతి, ధర్మం, సత్యం, సదాచారం, బలం, లక్ష్మి అన్నిటికీ ఆధారం, అన్నిటికీ మూలం శీలమే. నీ యొక్క శీలం చక్కగా ఉంటే, నీవు ధర్మవర్తకుడైతే, నీవు అద్భుతమైన సత్యాన్ని పాటించేవాడివైతే, నీవు సదాచారాన్ని పాటించేవాడివైతే, నీవు చక్కటి బలంతో సదాచారంతో కూడి ఉన్నప్పుడు నీకు లక్ష్మి కూడా బలం ఉన్న చోటు ఉంటుంది. కాబట్టి ఇన్ని విధాలుగా లోకంలో మనం మన శీలాన్ని పోగొట్టుకుంటే ధర్మ సత్యాదులు అన్నీ కూడా మనకు తొలగిపోతాయనే ఒక భావార్థాన్ని అప్పుడు దుర్యోధనుడు ఒక ప్రశ్న అడిగాడు. ఇంతకు శీలం అంటే ఏమిటి, దానిని ఎలా సంపాదించాలి, వివరించండి అని అడిగాడు ధృతరాష్ట్రుణ్ణి. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, దుర్యోధన సంక్షిప్తంగా చెబుతున్నాను, మనోవాక్కాయ కర్మలు ఏ ప్రాణికి దోహం తలపెట్టకుండా ఉండటం, అందరి పట్ల దయ కలిగి ఉండటం, దానం చేయటం, ఇది శీలం అంటే అన్నాడు. అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి, మనోవాక్కాయ కర్మలు మనస్సునందైనా వాక్కునందైనా చేసే కర్మ పని ఎందైనా అన్నిటిలోనూ నువ్వు సమానత్వంగా త్రికరణ శుద్ధిగా ఉండాలి, ఏ ప్రాణికి కూడా ద్రోహం తలపెట్టకూడదు, సర్వజనులను సౌభాతృత్వంతో చూడాలి అని, అన్నిటి పట్ల అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండాలి, దానం చేసే గుణం ఉండాలి, ఇవన్నీ శీలానికి ముఖ్య లక్షణం అన్నట్టుగా ఆ దుర్యోధనునికి ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి ఇతరత్వం, అలాగే ఇతరులకు అపకారం చేసే పనిని చేయకుండా తన మనస్సుకు సంకోచంగా ఉండే పనిని కూడా తలపెట్టకుండా ఉండడం, ఇది శీలానికి ముఖ్యమని, అన్నీ కూడా కలిపి ఇతరులకు అపకారం చేసే పని కూడా ఉండకూడదు అనే మొదట చెప్పిన విషయాలతో పాటు ఇంకా కొన్ని దుర్యోధనులకు కలిపి చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఇతరులకు అపకారం చేసేది మనం చేయకూడదు, చేయకుండా ఉండాలి, తన మనస్సుకు సంకోచంగా ఉండే పనిని కూడా తలపెట్టకూడదు, ఇది శీలం అంటే అని దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు చెప్పిన ఇతివృత్తాన్ని భీష్ముడు ధర్మరాజుకు శీలం అంటే ఏమిటి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా చెప్పాడు. కాబట్టి సౌశీల్య లక్ష్మి కలవాడినే ధనలక్ష్మి వర్తిస్తుంది, రాజ్యలక్ష్మి వర్తిస్తుందని అద్భుతమైనటువంటి లోకానికి హితోపదేశమైనటువంటి ఇతివృత్తంలో మనం ఈనాడు ఈ పదవ ప్రశ్నగా భీష్మ ధర్మజుల సంభాషణలో తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరింతవరకు చింతనం మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక పదోభాగం విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి, దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ

వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభం సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్ కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్ట్రపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం, మహిళలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ్ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది.
ఆకాశవాణి.

0: వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 7:15. ఇది మన చట్టం. స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ అంశం గురించి న్యాయవాది వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కళ. మరి ఆ కళని సాకారం చేసుకునే ప్రయత్నంలో ఇటు అపార్ట్మెంట్ల వైపైనా ఇటు ఇండిపెండెంట్ హౌజులు కొనేవారైనా ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయ్యర్ దగ్గర నుంచి కొనేటప్పుడు కానీ ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆర్ మిగతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏం చెబుతుంది అనే మనకు విషయాలు తెలియజేయడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకి వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ప్రధానంగా ఒక మధ్యతరగతి వాడికి ఎప్పటికీ సొంతిల్లు అనేది ఒక కళ అండి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటున్న వారు వారి వారి పర్చేసింగ్ కెపాసిటీని బట్టి అది అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు వారి వారి ఇష్టాన్ని బట్టి కొనుక్కుంటారు. అలాంటప్పుడు వినియోగదారుడిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయిపోయిన తర్వాత ఇది ఈ రూల్ ప్రకారం లేదని రాకపోవడమో లేదా ఇంకేదైనా ఇబ్బందులు పడడమో అవాయిడ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వినియోగదారుల చట్ట పరిరక్షణ కింద వస్తాము తెలియజేస్తారా?
1: అట్లాగండి. ఇప్పుడు చాలామంది గృహ నిర్మాణం సంబంధించి ప్లాట్లు కొన్నా కానీ ఫ్లాట్స్ కొన్నా కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కొన్నా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వినియోగదారులుగా పరిగణించబడతారండి. ఇదంతా కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది దాని కింద సేవ కిందగా నిర్వచనంలోకి వస్తారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ మనం రెండు గ్రూప్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే గృహ నిర్మాణం అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కట్టడం ఒకటి. కేవలం పెద్ద ల్యాండ్ తీసుకుని 50 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుని ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ చేసి ప్లాట్స్ పర్చేజ్ చేసే వాళ్ళు అంటే ఓన్లీ స్థలం
0: కరెక్ట్
1: ఇంటి స్థలం. ముందు మనము ఈ ప్లాట్స్ కొనేవాళ్ళ సంగతి చూద్దాం. ప్లాట్స్ అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొనాలి చాలా కష్టమైపోతుంది కాబట్టి జనరల్గా కొద్దిగా అవుట్స్కర్ట్స్కి వెళ్తే మన తక్కువ రేట్లో ప్లాట్స్ దొరుకుతాయి. ఆ ప్లాట్స్ చట్ట ప్రకారం అయితే అన్ని నామ్స్ ప్రకారం అప్రూవల్స్ తీసుకొని చేస్తారు, అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారనే ఉద్దేశంతో మనం తీసుకుంటాం. కానీ చాలామంది ఈ ప్లాట్స్ వేసే వాళ్ళు వెంచర్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోరు. అప్రూవల్స్ తీసుకున్నా కానీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయరు, ఒట్టిగా సేల్ డీడ్ చేసి పోతుంటారు. చాలామంది ఏంటంటే ఉదాహరణ మనం చెప్పాలంటే ఇప్పుడు కొంతవరకు బెటర్ నవేడేస్ ఇప్పుడు రేరా వచ్చింది, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ రేరా యాక్ట్ కూడా అంత అన్నిటికీ 100% అప్లై కాదు, దానికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో సాధారణంగా చూస్తే మనం అంత టెక్నికాలిటీస్లోకి పోకుండా ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా సరే అది హైదరాబాదు లేకపోతే వరంగల్ నగరాలు ఉంటాయి, అర్బన్ ఏరియాస్ కింద వస్తాయి. ఆ అర్బన్ ఏరియాస్ కింద ఏమైనా లేఅవుటే అంటే ఆ కన్సర్న్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద హుడా కానీ హడా కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అలా కాకుండా అదర్ దెన్ అర్బన్ ఏరియాస్ కాకుండా ఉంటే డిటీసీపీ కింద డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ ప్లానింగ్ దగ్గర అప్రూవల్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఈ ఈ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, దానికి సంబంధించి నామ్స్ ప్రకారం ఈ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఇంత ఏరియాలో ఇన్ని ప్లాట్స్ ఇచ్చని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ లేఅవుట్ కరెక్ట్గా లేదని చెప్పేసి రివైజ్ చేసి ఈ ప్లాంటేషన్ ఎట్లా వేయాలి, రోడ్స్ ఎట్లా వేయాలి, కరెంట్ ఎలా వేయాలి, పార్కులు ఇవ్వాలి, కామన్ అమ్యూనిటీస్కి ఇవ్వాలి, స్కూల్స్కి ఇవ్వాలి, దేవాలయాలకు ఇవ్వాలి అని చెప్పేసి అన్ని టెంటేటివ్ లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు. దానికి కొంత వాళ్ళకి టైం లిమిట్ ఇస్తారు. ఆ తర్వాత ఎంత కొంత ఫీజు తీసుకుంటారు. అది అయిన తర్వాత వాళ్ళు దాని ప్రకారము ఆ టైం ప్రకారము ఆ లేఅవుట్ అన్ని డెవలప్ చేయాలి. కంప్లీట్గా డెవలప్మెంట్ యాజ్ పర్ ది అప్రూవ్డ్ పర్మిట్ ప్రకారం అయితే అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఫైనల్ లేఅవుట్ ప్లాన్ ఇస్తారు. ఆ ఫైనల్ లేఅవుట్ ప్లాన్ వచ్చిన తర్వాతనే అప్పుడే ఈ డెవలపర్స్ రియల్ ఎస్టేట్లు పబ్లిక్కి దే కెన్ ఆఫర్ టు సెల్. సో ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ లేకుండా చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేసి జస్ట్ అప్లై చేయకుండా టెంటేటివ్ ప్లాన్ వస్తుంది. ఆ టెంటేటివ్ ప్లాన్ వేసేసుకుని ప్లాట్స్ అమ్మేస్తారు. ఎవరైనా సరే ఊరు బయట ప్లాట్స్ ఏమైనా కొనాలంటే వాళ్ళకి అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా, ఇది డిటీసీపీ కిందకి వస్తుందా లేకపోతే కిందకి వస్తుందా చూడాలి. తర్వాత ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చింది, దీని ప్రకారం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క డెవలపరు రిజిస్టర్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసే వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, ప్రతి వెంచర్ కూడా రిజిస్టర్ చేయాలి. తర్వాత డబ్బులు తీసుకునేటప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్ పెట్టాలి, ఆ డబ్బులు రేరాలు కొంత డిపాజిట్ చేయాలి. తర్వాత మళ్ళీ వాళ్ళకి డిస్ప్లే చేయాలి, బోర్డు అక్కడ డిస్ప్లే చేయాలి. తర్వాత కంప్లీట్గా వెబ్సైట్లో పెట్టాలి, చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. సో రేరా అప్రూవల్ లేకుండా అమ్మటం లేదు. అన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత దే కెన్ ఆఫర్ టు సెల్. ఇది ఏది చేయకుండా అమ్మినా కానీ అది ఇల్లీగల్. తర్వాత అది ఒకటి. సో ఈ ప్లాట్స్ కొన్న వాళ్ళు టైం ప్రకారం కంప్లీట్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా, వీటన్నిటి కూడా క్వశ్చన్ చేస్తూ మనం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళచ్చు. కొన్ని ఏంటంటే అగ్రిమెంట్లో ఏముంటాయో స్పెసిఫికేషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి, ప్రామిసెస్. అలాగే బ్రోచర్స్ ఏమి ఇస్తారు, బ్రోచర్లో చెప్పి కూడా చాలా చెప్తుంటారు, మనకి తర్వాత ఇవ్వరు. సో అగ్రిమెంట్లో లేకపోయినా బ్రోచర్లో ఇస్తే స్పెసిఫికేషన్స్, క్లబ్ హౌస్ అవేని ఇవని అవి కూడా ప్రొవైడ్.

0: చేయాలి. అదేవిధంగా స్పెసిఫికేషన్స్, నామ్స్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్రూవల్ ప్లాన్ ఏముంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. దీంట్లో ఏది సరిగా చెప్పిన ఈ కన్జ్యూమర్ కన్జ్యూమర్ ఫోన్ లో వేసుకోవచ్చు. అదేవిధంగా ఆ రేరా కూడా అప్రోచ్ కావచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్, నిర్మాణ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ రో హౌసెస్ కానీ వీళ్ళు కూడా కన్జ్యూమర్స్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు కూడా మనకు సపరేట్గా ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాల్సింది. తర్వాత మనకు అగ్రిమెంట్ రాయాలి, సపరేట్గా మనకు అగ్రిమెంట్ రాసి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. సో దీంట్లో ఈ ఫ్లాట్ నెంబర్ ఎంత, ఎంత బిల్టప్ ఏరియా ఉంటుంది, ఎంత ఇంటర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎక్స్టర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎంత టైంలో ఇస్తారు, డిలే జరిగితే కాంపెన్సేషన్ ఇస్తారా, లేదా కన్జ్యూమర్ డిలే అయితే ఏమైనా పే చేయాలా, ఈ డిఫాల్ట్ క్లాజెస్ ఎన్ని ఉంటాయి. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉండాలి. అప్రూవ్స్ తీసుకోవాలి, అగ్రిమెంట్ తీసుకోవాలి, పేమెంట్ ప్రతి పేమెంట్కి రిసీవ్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి. అవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రతి వెంచర్ దగ్గర ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళకి బోర్డు పెట్టాలి. సో అది ఈ దీంట్లో కన్స్ట్రక్షన్ పూర్గా ఉన్నా, డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్ ఉన్నా, తర్వాత పార్కింగ్ అమ్మటం లేదు సార్. చాలా మంది బిల్డర్స్ ఏం చేస్తారు, ఇంకా కార్ పార్కింగ్ అంటే డబ్బులు సపరేట్ కట్టమంటారు. నువ్వు అది కట్టడానికి సపరేట్గా డబ్బులు వసూలు చేస్తారు లేదు, అందరికి ఇవ్వాల్సింది మ్యాండేటరీ. సో కార్ పార్కింగ్ సపరేట్ డబ్బులు తీసుకోవడం లేదు. అలాగే మనకు కామన్ ఎమిటీస్ ప్రొవైడ్ చెప్పినా, టెర్రస్ సరిగా లేకపోయినా, లిఫ్ట్ ప్రొవైడ్ చెప్పినా, కార్ పార్కింగ్ అనుకోండి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఉంటే డిమార్కేషన్ చేయాలి, అలాట్మెంట్ చేయాలి, అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలి, పొజిషన్ లెటర్ ఇవ్వాలి. అదేవిధంగా బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కన్సర్న్ అథారిటీ దగ్గర నుంచి ఏంటి, బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్రూవల్ ప్లాన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ సేమ్ అథారిటీ దగ్గర మీ బిల్డర్ వెళ్ళాలి. ఇది ఒక సివిల్ ఇంజనీర్ చేత ఒక సర్టిఫికేట్ తీసుకుని మీ నామ్స్ ప్రకారం ఈ బిల్డింగ్ కంప్లీట్ చేశారు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని అక్కడ ఇస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసి ఏమైనా డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, మన నామ్స్ ప్రకారం కట్టారా లేదా, మైనర్ ఏమైనా డీవియేషన్స్ కొంత ఫైన్ వేస్తారు, లేదా మేజర్ ఉంటే డిమాల్ష్ చేస్తారు. డిమాల్ష్ చేయమని చెప్తారు, డిమాల్ష్ చేస్తారు కూడా. సో అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాతనే అప్పుడు నామ్స్ ప్రకారం సాటిస్ఫై అయితే అప్పుడే వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే మామూలుగా బిల్డర్ ఇచ్చే పొజిషన్ లెటర్ కాదు, మనం స్వాధీనం చేసే పొజిషన్ లెటర్ కాదు,
1: అథారిటీ ఇచ్చేది,
0: అథారిటీ ఇచ్చేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు, దట్ ఇస్ నథింగ్ బట్ ది ఫ్లాట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ ఫిట్ ఫర్ ఆక్యుపేషన్ అని అర్థం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దాకా వచ్చేదాకా ఉన్నటువంటి అమినిట్స్, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని టెంటేటివే, ఎప్పుడు కావాలంటే డిస్కస్ చేయొచ్చు వాళ్ళు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అవి కామన్ ఎంప్లీస్ పర్మిట్ అవుతాయి. సో ఇది ఎన్ని చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ అవుట్స్కర్ట్స్ కట్టేవాళ్ళు, ఇది మీకు ప్రీలాంచ్ ఇస్తున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేసినప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్కి ఇస్తామని అంటారు. సపోజ్ స్క్వేర్ యార్డ్ బిల్టప్ ఏరియా అపార్ట్మెంట్ అనుకోండి 7,000 అనుకోండి మార్కెట్లో, మీకు 4,500 ఇస్తాము ఇప్పుడు బుక్ చేసుకుంటే, లేదా టోటల్ అమౌంట్ పే చేస్తే ఇంత కన్సెషన్ ఇస్తాము అని చెప్పేసి ఇస్తుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మనకు ఇప్పుడు నామ్స ప్రకారం కంపల్సరిగా రేరాలు రిజిస్టర్ కావాలి.
1: అంటే అప్పుడు ప్లాన్ ఉండాలి, మధ్యతరగతి కుటుంబీకుడిగా ఎవరైనా తక్కువ రేటుకు వస్తుంది తీసేసుకోండి, సేవ్ చేసుకోండి,
0: ఇది అవేర్నెస్ కావాలి, చైతన్యం కావాలి. ఎందుకంటే తక్కువ రేటు వస్తుంది చెప్పేసి ఇప్పుడు బుక్ చేసుకుంటే మనం చూస్తున్నాం ఎన్నో ఎంతో మంది ఇట్లా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ముందు ఆఫర్ చేసేసి స్టార్టింగ్ లోనే భూమి పూజ అంటారు, ముందు రోజు బుక్ చేసుకుని తగ్గిస్తూ ఉంటారు, అప్రూవల్స్ ఉండవు, ప్రాపర్ గా కట్టరు. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే బిల్డర్కి మినిమం ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, ఏ బిల్డర్ అవుతుంది కదా, వాడు దాని మీద 10% 20% 25% తీసుకుంటే ప్రాఫిట్ తీసుకుంటారు. ఇక్కడ 7,000 రూపాయలది 4,000 రూపాయలకి ఎట్లా వస్తుంది, రాదు కదా, గిట్టుబాటు కాదు కదా, ఇంపాసిబుల్ కదా. సో వాడికి అప్పటికి ఇప్పటికి ఏంటంటే తేడా వడ్డీ రావచ్చు, ఆ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు. కానీ మనకు అది నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ప్రొహిబిటెడ్, దే కెనాట్ టేక్. తర్వాత ఇచ్చినా గానీ ఆ నమ్మకం ఉండదు మనకు గ్యారంటీగా, ఎందుకంటే వాడు తక్కువ వాడికి వైబిలిటీ లేకపోతే బిల్డర్ ఎట్టకడతారు, దేశ సేవ చేస్తున్నాడా, ఏమైనా ట్రస్టా, గవర్నమెంటా, కాదు కదా. కాబట్టి ఇది నథింగ్ బట్ మిస్లీడింగ్, ఫాల్స్ రిప్రజెంటేషన్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. కన్జ్యూమర్స్ ని ఆ విధంగా మిస్లీడ్ చేసి ప్రీలాంచ్ స్కీమ్ అని చెప్పేసి ఎంతో మంది కన్జ్యూమర్స్ నష్టపోవడం జరిగింది, చాలా కేసులు వేయడం కూడా జరిగింది. సో అలాంటి ప్రీలాంచ్ అంటే దాంట్లో మీరు తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఆశపడి ఎవరు కూడా ఏ వినియోగదారుడు కూడా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ బుక్ చేసుకోవద్దు, డబ్బులు పే చేయొద్దు అని చెప్పి జస్ట్ నేను అడ్వైజ్ చేస్తున్నాను.
1: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు అపార్ట్మెంట్ కొనే ముందు కానీ ఇటు ల్యాండ్ కొనే ముందు కానీ జాగ్రత్తలు తీసుకొని నేను ఒక సగటు భారతీయ పౌరుడిగా నా వంతు బాధ్యత నిర్వర్తించే నేను కొనుక్కున్నాను, ఫిర్వి అయినా కానీ నాకు అన్యాయం జరిగిందని నేను తెలుసుకున్న తర్వాత ఈ కన్జ్యూమర్ ఫోరం అప్రోచ్.
0: ఇప్పుడు నష్టపోయిన వినియోగదారుడు ఇప్పుడు రెండు రకాలు అండి. ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చిన తర్వాత రేరా యాక్ట్ పోవచ్చు, అదేవిధంగా కన్జ్యూమర్ ఫోరం పోవచ్చు, రెండు కూడా ఇట్ ఈస్ చాయిస్ ఆఫ్ ది కన్జ్యూమర్. ఒకటి ఏంటంటే రేరాలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, 500 గజాల లోపు చిన్న అనుకోండి అదేవిధంగా 10 ఫ్లాట్స్ లోపు చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే రేడాకి అథారిటీ ఉండదు, కంపల్సరీ కన్జూమర్ ఫోరం బాగుంది, సివిల్ కోడ్ కానీ కన్జూమర్ ఫోరం బాగుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కన్జూమర్ ఇది మిగతా వాటిలో. సో ఈ రేరాకి రాని కంపల్సరీ రావస్తుంది. సో ఈ ఫ్లాట్ కొన్నవాడు కానీ ప్లాట్ కొన్నవాడు కానీ లేకపోతే

0: లాగున్నాడు కానీ కన్జూమర్ అవుతాడు. సో ఇక్కడ కన్జూమర్ ఫర్మ్ లో వచ్చేసి డెవలప్మెంట్ చేయకపోయినా, కట్టకపోయినా, టైం ప్రకారం రీసెస్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చెప్పినా, స్పెసిఫికేషన్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ కానీ కామన్ లిమిట్స్ కానీ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు ఆ వినియోగదారుడు కన్జూమర్ కమిషన్ వేసుకోవచ్చు. గతంలో పాత యాక్ట్ కింద మనం కన్జూమర్ ఫోరం అనే జిల్లా ఫోరం అని దీన్ని ఇప్పుడు అన్ని కూడా జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అంటున్నారు. పేరు మార్చారంటే
1: ఫోరం కమిషన్ అంటున్నారు,
0: జిల్లా ఫోరం జిల్లా కమిషన్ అంటున్నారు. సో జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్, సో ఈ పేరు మార్చారంటే. సో ఈ కమిషన్స్ లో ఆ డబ్బులు ఎంత చెల్లిస్తారో దాన్ని బేసిస్ కొని జురుషను ఆ టెరిటరీలో పెక్కిన జురుషను తీసుకుని మనము పొజిషన్ కాబట్టి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయండి అని అడగచ్చు. ఆ తర్వాత పొజిషన్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు దాకా మనకు లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కానీ లేదా కాంపెన్సేషన్ కానీ అడగచ్చు, లేకపోతే రెంటల్ లాస్ అడగచ్చు, ఇట్లా అప్రాపర్టీ అడగచ్చు. అదేవిధంగా కొన్ని రిజిస్ట్రేషన్ చేయరు, పొజిషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ అడగచ్చు. లేకపోతే నాకు వద్దనుకోండి, 3 సంవత్సరాలు పొజిషన్ ఇస్తా అని చెప్పినప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా వాడు ఇవ్వడు, కంపెనీ కాదు, ఇక 6 ఏళ్ళ తర్వాత ఇస్తా అంటాడు. అప్పుడు ఈ బలవంతం చేస్తా లేదు, ఎందుకంటే ఈ 5-6 ఏళ్లలో వాడు మూడు కొనుక్కుంటాడు, వాడికి ఫైనాన్షియల్ కండిషన్
1: మారిపోయింది,
0: కన్జూమర్ ఇప్పుడు ఇస్తాను తీసుకుని బలవంతం చేస్తా లేదు. ఇట్ ఈస్ ఎ చాయిస్ ఆఫ్ ద కన్జూమర్, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ ఈ మధ్య ఏంటంటే మనకు 6-7 సంవత్సరాల కింద బుక్ చేసిన ఫ్లాట్స్ ఈ ఇప్పుడుదాకా డెలివరీ చేయకుండా చాలా కేసు ఉన్నాయి. మన బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది, ఒక 5-6 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మార్కెట్ రేట్ తగ్గిపోయింది కాబట్టి ఈ కొన్ని కన్జూమర్ ఫర్మ్స్ తక్కువ ఇస్తున్నాయి ఇంట్రెస్ట్ కన్జూమర్కి, 8%, 6%, 9%, 12%. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కన్జూమర్ ని నీకు పే చేసినప్పుడు డబ్బులు అప్పుడు మార్కెట్ వాల్యూ 18% అట్లా ఉండేది, 17%, 15%, 18% ఉండేది. అలాగే మార్కెట్ వాల్యూ, ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది, ఇప్పుడేమో నువ్వు ఇచ్చే డబ్బులు వాల్యూ తగ్గిపోయింది. 10,000,000 రూపాయలు అప్పుడు పాత డబ్బు 5%, 12% ఇస్తే ఏమి రాదు, నష్టం జరుగుతుంది. కాబట్టి కాంపెన్సేట్ చేయడం కోసం 18% ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది బిల్డర్ మీద. సో అన్ని కూడా క్వశ్చన్ చేస్తూ వినియోగదారులు కన్జూమర్ ఫోన్ లో ఫ్లాట్
1: గౌరీశంకర్ గారు, మీరు అంటే నాకు అంటే ఒక ఔత్సాహుడిగా అనుమానం ఏమొచ్చిందంటే నిజంగానే నేను వేశాను, ఎంత కాలానికి నాకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది, నిజంగా న్యాయం నా వైపే ఉంటే, న్యాయం వైపే ఉంది అనుకుంటే ఒక వినియోగదారుడిగా, అలాంటి సక్సెస్ స్టోరీస్ కానీ డెఫినెట్గా ఇంత పర్సెంట్లో ఇంతమంది అప్లై చేస్తే అవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగిన తర్వాత ఇంతమందికి న్యాయం జరిగింది అన్నట్టుగా మీరేమో చెప్పగలరా?
0: నేను టైం లిమిట్ కూడా చెప్పలేను కానీ మనకు 3-2 ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలలలోపు న్యాయం జరగాలని ఉంది దీంట్లో, కానీ అంత టైం ఖచ్చితంగా జరగట్లేదు, లేట్ అవుతుంది, రకరకాల కారణాలు ఉంటాయి, కొన్ని కేసెస్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఉదాహరణకి రంగారెడ్డి కందుమూర్ ఫారం ఉంది, రంగారెడ్డి జిల్లా కందుమూర్ ఫారంలో కేసులు ఎన్ని ఉన్నాయంటే మనకు హైదరాబాద్లో 3 జిల్లా ఫార్మ్స్ ఉన్నాయి, జిల్లా కమిషన్స్ ఉన్నాయి. ఈ 3 జిల్లా కమిషన్స్ ఎంత కేసులు ఉన్నాయో ఈ 3 కన్నా కలుపుకొని రంగారెడ్డి ఎక్కువ, కాబట్టి కొద్ది కేసులు పట్టి కొంత టైం పడుతుంది. సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అవుతుంది, మన కోర్టు ఫీజు తక్కువ ఉంటుంది అండ్ ప్రొసీజర్ చాలా సింపుల్ ఉంటుంది. కాబట్టి మెజారిటీ కేసెస్ ఎక్కడో ఈ బిల్డర్స్ మీద కేసులో డిస్మిస్ కావడం చాలా రేర్, ఈ డెఫిషియెంట్ సర్వీస్ ఉంటుంది కాబట్టి మెజారిటీ 90% ఆఫ్ ద కేసులో కన్జూమర్కి అనుకూలంగానే కేసు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బిల్డర్ తప్పే ఉండదు కానీ కన్జూమర్ తప్పే ఉండదు, కాబట్టి పేటెంట్ గా దాదాపు మెజారిటీ కేసులో న్యాయం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన యాక్ట్ ఏంటంటే గతంలో ఏంటంటే బిల్డర్ మీదకి డైరెక్షన్ ఇచ్చారనుకోండి, నువ్వు బిల్డింగ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. ఆ పాత యాక్ట్ ప్రకారం వాడు బిల్డర్ రిజిస్టర్ చేయడం కొన్ని వారంట్ ఇచ్చినా కానీ అరెస్ట్ అంటే పారిపోతాడు, దొరకడు. అది ఆ వారంట్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా దొరకడాడు. ఇప్పుడు ఏం చేశాడు కొత్త యాక్ట్ ప్రకారం ఈ కన్జూమర్ ఫోరం రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు అని ఇచ్చారు. బిల్డర్ బిల్డర్ రిజిస్ట్రేషన్ చెప్తే కన్జూమర్ కమిషన్ రిజిస్ట్రేషన్ కూడా కన్జూమర్ చేయొచ్చు, ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ. ఇది మంచి అడిషనల్ అడ్వాంటేజ్. సో రీజనబుల్ పీరియడ్ లో వెన్ కంపేర్ టు అదర్ సివిల్ కోర్ట్స్ కానీ వాటిలో పోల్చుకుంటే తొందరగా రావడానికి అవకాశం ఉంది.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఈ అంశం గురించి న్యాయవాది వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30.

ఉదయాన్నే ఆధ్యాత్మికత వెలివెరిసే ప్రసారాలు, మరోవైపు విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలు, సమాచారాన్ని అందించే జాతీయ అంతర్జాతీయ వార్తలు, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సినీ జానపద లలిత గీతాల సమాహారం రేడియో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జనరంజనిలో ముందుగా మీరు విన్నారు పెళ్లిపీటలు సినిమా నుంచి చిత్ర పాడిన పాట. అది చంద్రబోస్ రచన, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు కృష్ణా జిల్లా పెడనా నుంచి అప్పలరాజు, కీసర గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్ మల్లేష్ గౌడ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: మీరు వింటున్నారు జనరంజని. రేడియో సిలోన్ హిందీ సినీ గీతాల ప్రసారాలతో భారతీయ శ్రోతలను ఆకట్టుకుంటున్న తరుణంలో దానికి పోటీగా భారత ప్రభుత్వం 1957 అక్టోబర్ 3న, అంటే ఈ రోజున, వివిధ భారతి సేవలను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆకాశవాణి వివిధ భారతి తెలుగు హిందీ కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తూనే ఉంది.

0: మీరు విన్నా పాట దేవతా సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడింది. వేటూరి రచన చక్రవర్తి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు కోనసీమ జిల్లా మురిపాల నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే నల్గొండ నార్కెట్పల్లి నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి, ఐశ్వర్య.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్టంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాధాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీరు వింటున్నారు జనరంజని. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ చాలా ఇళ్లలో ఆకాశవాణి వివిధ భారతి మారుమ్రోగుతూనే ఉంది. పాత జ్ఞాపకాలను తట్టిలేపుతూనే ఉంది. వినోదం, విజ్ఞానం, సమాచారం ఇలా అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని అలరిస్తోంది. సమాచార రంగంలో శక్తివంతమైన సాధనంగా ఇప్పటికీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తూనే ఉంటుంది.

మీరు విన్న ఆ పాట పంతులమ్మ సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడింది. వేటూరి రచన రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతల పుట్టపాక నుంచి భవాని వెంకట్, మిథున్ మహదేవ్, ఇంకా గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ, అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ అభినయ్.

ఆలు మొగలు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటది డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను, చోట్టుపల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు. ఇప్పుడు విందాం ప్రేమాభిషేకం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటది దాసరి నారాయణరావు రచన, చక్రవర్తి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు నిజామాబాద్, జనకంపేట నుంచి చిలక నారాయణ, అనసూయ, యమున, సనత్నగర్ నుంచి శ్రీనివాసులు, శ్రీదేవి.

జనరంజని శ్రోతలు మెయిల్ ద్వారా ఇంకా లేఖల ద్వారా అడిగిన పాటలను విందాం. ఇప్పుడు ముందుగా విందాం ఇరుముడి సినిమా నుంచి డప్పు శ్రీను పాడిన పాట. శ్రీనివాసరావు రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ పాటను మెయిల్ ద్వారా అడిగిన శ్రోత

0: నెల్లూరు రాజన్న సిరిసిల్ల బోయిన్పల్లి విలాసాగర్ గ్రామం నుంచి గంగాధర శ్రీనివాస్.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: పండగ సినిమా నుంచి పాట వినిపించండి అని మెయిల్ చేశారు నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడరి పాటని చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు జనరంజని. భక్త తుకారాం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు మేడ్చల్ సైదాబాద్ కాలనీ నుంచి ఎస్ భిక్షపతి. ఘంటసాల పాడారి పాటని దేవులపల్లి రచన, పి ఆదినారాయణరావు సంగీతం అందించారు.

బుద్ధిమంతుడి సినిమా నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట ఆరుద్ర రచన కేవీ మహాదేవన్ సంగీతం అందించిన ఈ పాటని నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి కూచని శ్రీహరి అడిగారు.

పౌర్ణమి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివేనెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు జగిత్యాల వెల్దుర్తి నుంచి జాప భూమేశ్వర్.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: విప్రనారాయణ సినిమా నుంచి పి భానుమతి పాడిన పాట సముద్రాల సీనియర్ రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మానసవీణ సినిమా నుంచి పాట వినిపించండి అని మెయిల్ చేశారు వనశిలిపురం నుంచి.

మనసంతా నువ్వే సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. కామారెడ్డి, భవానీపేట నుంచి మహమ్మద్ వినాయతుల్లా, ఇష్రతుల్లా, ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీతంలో ఉషతో కలిసి పాడిన పాట అది, సిరివెన్నెల రచన.

బొబ్బిల్ రాజ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట అది. సిరివేనెల రచన ఇళయరాజ సంగీతం. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్.

ఇది ఇవాళ్టి జనరంజని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి హిందీ కార్యక్రమాలు విందాం. మళ్ళీ మనం 10 గంటలకు మార్నింగ్ మస్తీలో కలుసుకుందాం. అందాక వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరు కల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం 2026 తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కార్మికులు సేద తీరడానికి, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేయడానికి కొండాపూర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని మంత్రి జీ వివేక్ ప్రారంభించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలైబలై ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 22 హైదరాబాద్లో నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. గుజరాత్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు అమలుకు మార్గం సుగమమైందని రాష్ట ప్రభుత్వం పేర్కొంది. రాష్ట ప్రభుత్వం గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. స్పేసిక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 4 వ్యోమగాములు కేవలం 8 గంటల్లోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అమెరికాకు కొత్త రికార్డు అందించారు. బయలుదేరే సమయంలో వాతావరణంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా వారు సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకోగలిగారు. యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమల్లోకి వచ్చినా వినియోగదారులపై ఎలాంటి రుసుము పడదని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు

రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి 2000 రూపాయలు దాటిన కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.4% ఎండిఆర్ వర్తించినప్పటికీ సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, ఇస్రో మాజీ శాస్త్రవేత్త పవన్ కుమార్ చందన్కు టైమ్ మ్యాగజైన్ టైమ్ 100 నెక్స్ట్ 2026 జాబితాలో చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా సంస్థను స్థాపించి విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఆయనను భవిష్యత్తు తీర్చిదిద్దే తదుపరి తర నాయకుడిగా టైమ్ గుర్తించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ aiarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 సమయం 10:03. వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ. ముందుగా మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

0: మార్నింగ్ మస్తీలో ముందుగా మీరు విన్నారు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా నుంచి. హరిచరణ్ పాడారు, సాహితీ రచన గోపీసుందర్ సంగీతం అందించారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. లైఫ్లో మనం ఎంచుకునే అతి కొద్ది బంధాల్లో స్నేహం ఒకటి. చిన్నప్పటి దోస్తు నుంచి కాలేజీ సరదాలు పంచుకున్న దోస్తులు, ప్రతిరోజు ఆఫీస్లో కష్టసుఖాలు పంచుకునే కొలీగ్స్ వరకు, వీళ్లతో పాటు ప్రతి ఒక్కరి లైఫ్లోనూ రేడియో కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది కదా. మన లైఫ్లో రేడియో పాత్ర మర్చిపోలేనిది. ఏమంటారు?

0: నాని గారు,
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
0: ఎంసీఏ సినిమా నుంచి దివ్య కుమార్, శ్రవణ భార్గవి పాడిన పాటది, బాలాజీ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేక

0: పోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. ఒక వ్యక్తిని మనం స్నేహితుడిగా ఎంచుకోవాలన్నా, మనల్ని ఒకరు స్నేహితుడిగా ఆహ్వానించాలన్నా, ముందుగా ఉండాల్సింది మంచి మనసు. నిజమైన స్నేహం అనేది నమ్మకం అనే పునాదిపైన ఆధారపడి ఉంటుంది. మనస్ఫూర్తిగా ఒకరిని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు అందులో ప్రేమ, గౌరవం, పరస్పర నమ్మకం ఖచ్చితంగా కనిపిస్తాయి. అలాంటి నమ్మకమైన నేస్తమే ఆకాశవాణి వివిధ్ భారతి.

0: ప్రేమం సినిమా నుంచి నరేష్ అయ్యర్ పాడిన పాట అది. పూర్ణాచారి రచన, గోపిసుందర్ ఇంకా రాజేష్ మురిగేసన్ కలిసి సంగీతం అందించారు.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్టంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.

0: కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా నుంచి హేమచంద్ర పాడిన పాట. అది భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

పైకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మహానుభావుడి సినిమా నుంచి గీతామాధురి ఎంఎం మానసి పాడిన పాట అది. కృష్ణకాంత్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల

0: సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో శ్రావణ భార్గవితో కలిసి పాడిన పాట అది.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: ఊపిరి సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాటది, గోపీసుందర్ సంగీతం, సిరివెన్నెల రచన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మనకు కష్టం వచ్చినప్పుడు అందరూ దూరం పెట్టినా ఎలాంటి స్వార్థం లేకుండా అండగా నిలబడే వ్యక్తే అసలైన మిత్రుడు. మన బలహీనతలు, తప్పులను పూర్తిగా తెలుసుకుని కూడా మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది కేవలం ప్రాణమిత్రుడు మాత్రమే. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకుని రెట్టింపు చేసుకునేలా మన కష్టంలో భాగం పంచుకుని

0: ఆ బాధను తగ్గించే అద్భుతమైన బంధమే స్నేహం. అలాంటి మనందరి ప్రియ నేస్తం ఆకాశవాణి వివిధ భారతి, మనందరికీ ఎప్పుడూ తోడుగా నీడగా.
1: జింజి గ్యాంగు జుగు జింజి గ్యాంగు జుగు జింజి గ్యాంగు జుగు జింజి గ్యాంగు జుగు జింజి.

0: Nutrumra.
1: ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట, భాస్కర భట్ల రవికుమార్ రచన, మణిశర్మ సంగీతం అందించారు. ఇంకా మార్నింగ్ మస్తీలో చివరిగా విందాం పైసా వసూల్ సినిమా నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమవుతారు. అనంతరం రేపు తూప్రాన్పేట్, కరీంనగర్లలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సిఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరుకల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. ప్రధానమంత్రి బహుమతుల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇందులో ఢిల్లీ మెట్రో, నూతన పార్లమెంట్, శిల్పాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి రాజధాని యొక్క విభిన్న కోణాలను, కథనాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించి 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 120 పరుగులతో ఆడుతోంది. ఆసియా క్రీడలు రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్లో భారత్ స్వర్ణం సాధించింది. కుంకుమ్ మొహద్ దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటివరకు 18 స్వర్ణాలు, 26 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 79 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:02 గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. చిగురాకులలో చిలకమ్మలకు సైతం పాట నేర్పిన బాట ఆయనది. వెన్నెల రాజులనే పులకరింపచేసిన స్వరకేళి ఆయన సొంతం. ఆయన పంచిన మధురం మరపురానిది, మరవలేనిది. పెండ్యాల వారి మది శారదాదేవి మందిరం. ఆ విద్యల తల్లి అనుగ్రహంతోనే పెండ్యాల సంగీతం పండిత పామర భేదం లేకుండా అందరినీ అలరించింది. ఈనాటికి అలరిస్తూనే ఉంది. ఆయన ఎవరో తెలిసింది కదా, పెండ్యాల నాగేశ్వరరావు గారు, అలనాటి మేటి ప్రముఖ స్వరకర్త. ఆయన గురించి మాట్లాడుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఏమిటేమిటేమిటే మంచి కాలం అంటున్నా ఎలాగుంటుందో అది ఇదంగా చెప్పు.
1: దేశ సంపద

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. సమయం 11:16. ఇక అలనాటి మేటి స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈయన సమకూర్చిన సంగీతం సమకూర్చిన పలు చిత్రాలలో భక్తిభావంతో తొణికేసలాడిన గీతాలు రూపొందాయి. ఆ భక్తి గీతాలకు పెండ్యాల నేర్పిన బాణీలు నాటి నుంచి నేటిదాకా భక్తకూటికి పరమానందం పంచుతూనే ఉన్నాయి. అది పెండ్యాల స్వరకల్పనలోని మహత్తు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: తండ్రి నుంచి పెండియాల నాగేశ్వరరావు గారికి హార్మోనియం విద్య అబ్బింది. అదే ఆయనలో కళాతృష్ణ పెంచింది. చదువుకునే రోజుల్లోనే హార్మోనియం వాయిస్తూ, పద్యాలు పాడుతూ, పాటలు అల్లుతూ, నాటకాలు వేస్తూ సాగారు. చిత్రసీమలో రాణించాలని అడుగులు వేసిన పెండియాల నాగేశ్వరరావుకి ముందుగా గాలిపించరు నరసింహారావు గారి ప్రోత్సాహం లభించింది. ఆయన వద్ద హార్మోనిస్టుగా కొంతకాలం పనిచేశారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి సమయం 11:25 గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఇక పెండ్యాల వారు కెఎస్ ప్రకాశ్రావు నిర్మించిన ద్రోహి చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. వరుసగా కెఎస్ ప్రకాశ్రావు గారు నిర్మించిన చిత్రాలన్నింటికీ సంగీతం అందించారు. ఆయన బాణీలను సమకాలీకులు సైతం అభిమానించేవారు. సాలూరు రాజేశ్వరరావు ఈయన కూడా ఎంతగానో అభిమానించారు ఈయన స్వరకల్పనని. ఇక పెండ్యాల స్వరకల్పనలో పాడాలని గాయని గాయకులు సైతం ఎంతగానో ఆరాటపడేవారు. ఆయన స్వర విన్యాసాలతో సాగినప్పుడే తమ గానకళకు ఒక గుర్తింపు లభిస్తుందని భావించేవారు. పెండ్యాల సైతం వారి అభిలాషను పసిగట్టి వారి గాత్రానికి పరీక్ష పెట్టేవారు. ఆ పరీక్షలో గాయని గాయకులను ఉత్తీర్ణులను చేసి వారిని జనం ముందు విజేతలుగా నిలిపిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:31. ఇక పెండియాల సంగీతంతో దోస్తీ చేసిన వారికి అనేక రకాలైన సెంటిమెంట్స్ ఉండేవి. అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడుకు పెండియాల సంగీతం సమకూర్చారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దాంతో సినిమా రంగంలో తొలి ప్రయత్నాలు చేసేవారందరూ పెండియాలని సంగీత దర్శకునిగా ఎంచుకునేవారు. డి రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడు కూడా పెండియాల వారే సంగీతం సమకూర్చారు. ఇక పెండియాల స్వరకల్పనలు రూపొందిన కన్నతల్లి చిత్రం ద్వారా పి సుశీలకు తొలి అవకాశం కల్పించింది కూడా ఆయనే. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక గీతరచేత దాశరథి పాట చిత్రసీమలో తొలిసారి వెలుగు చూసింది కూడా పెండ్యాల స్వరకల్పనలోనే. ఆచార్య ఆత్రేయ నిర్మించి దర్శకత్వం వహించిన వాగ్దానం చిత్రంలో దాశరథి సినిమా పాట మొదటిసారిగా జనం ముందు నిలిచింది. ఆ చిత్రానికి పెండ్యాల సంగీతం సమకూర్చారు. అలా పెండ్యాల బాణీల్లోనే దాశరథి పాట ముందు జనానికి పరిచయమైంది. ఆ తర్వాత కూడా పలువురు సినీ జనం పెండ్యాల తొలి సెంటిమెంట్ను అనుసరించారు. ఇక జయప్రద తొలిసారి తెరపై కనిపించిన భూమి కోసం చిత్రానికి కూడా పెండ్యాల వారే సంగీత దర్శకులు.

అనేక విజయవంతమైన చిత్రాలకు స్వర రచన చేశారు పెండ్యాల. అయితే ఏనాడు విజయం వచ్చిందని పొంగిపోలేదు, పరాజయం ఎదురైతే కుంగిపోలేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. మధురాన్ని మన సొంతం చేశారు. పెండ్యాల సంగీతంలో ఎన్నో మధుర గీతాలు మన సొంతమయ్యాయి.

చివరిదాకా మధురామృతం మనకు అందించడానికే ప్రయత్నించారు పెండ్యాల. తన సంగీత ప్రయాణంలో సందర్భోచితమైన స్వరకల్పన చేయడానికే తప్పించారు ఆయన. ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాల ఫలితాల్లో తేడాలు ఉండి ఉండవచ్చు, కానీ పెండ్యాల సంగీతం సదా మధురాన్నే మనకి సొంతం చేసింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:50. పెండ్యాల నాగేశ్వరరావు గారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకుల్లో ఒకరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగన దశకు తీసుకెళ్లి తారాపదంలో నిలబెట్టి ఆచంద్ర తారార్కం ఆ మధుర సంగీతాన్ని వింటూ పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీత సామ్రాట్ పెండ్యాల నాగేశ్వరరావు గారు.

పెండియాల గారి వేల పాటల్లో అది క్లబ్బు పాటైనా, అందులో మాధుర్యం తొంగి చూసినట్టే హిందీ పాటని అనుసరించిన, పాశ్చాత్య ధోరణిని అనుకరించిన, అందులో తెలుగుదనం ఉట్టిపడుతుంది. సంగీత రసహృదయులకి, గాయనీ గాయకులకి, అందరికీ నచ్చే సంగీతమైనది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:05.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి స్టూడియోస్లో 12:06. అమృత గీతానికి స్వాగతం. మన మనసుని ఆహ్లాదపరిచి ఆనందాన్నిచ్చే ప్రతి గీతం ఒక అమృతపు చినుకే. అలాంటి వేల పాటల వర్షంలో నిత్యం తడుస్తూ ఉంటాం. ఇక ఒక పాట సందర్భానికి తగినట్లు రాయడం గీత రచయిత ప్రతిభకు దర్పణం. అద్భుతమైన పదాలు నల్లి ఒక పాటగా మలిచినప్పుడు సంగీత దర్శకులు వాటి కట్టే బాణీలతో పాట మరింత వీణుల విందవుతుంది. జగపతి బాబు హీరా నటించిన అల్లుడు గారు వచ్చారు సినిమాలోని ఈ పాట ఒక కుటుంబం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ సాగుతుంది. ఒక మనిషికి నా అన్నవాళ్ళు ఎంత ముఖ్యమో ఈ పాట వింటే అర్థమవుతుంది. సిరివెన్నెల కలం చేసిన మ్యాజిక్ ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. పాటలు రాయడంలో గీత రచయితల శైలి ఎవరికి వారిదే ప్రత్యేకం. రచయిత వెన్నెల కంటి రాసిన సేను సినిమాలోని ఈ పాట కళ్ళని వాకిళ్లుగా చేసి ప్రేమ తలుపులు తీయిస్తుంది. ఆకాశ దీపాలని ఇలా చేర్చేసి సంగీతాన్ని సంకేతంగా మార్చి ప్రియగీతం, మధు జలపాతం అంటూ మురిపించే ఈ పాట వినేద్దాం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అమృత గీతం వింటున్నారు. సమయం 12:18. ఇక 1999లో వచ్చిన ప్రేమించేది ఎందుకమ్మా సినిమాలోని ఈ పాట సెరివెన్నెల కలం చేసిన మరొక మ్యాజిక్ అని చెప్పొచ్చు. నవ్వులో ఉన్న హాయిని, సంతోషంలో ఉన్న అనుభూతిని తెలియజేసే ఈ పాట మీకోసం.

ఇలా ఎలాంటి భావాన్నైనా పాటలో పలికించడం గీతరచయిత వంతైతే దాన్ని అంతే అందంగా అనుభూతితో పాడడం గాయని గాయకుల వంతు. అలా వేటూరి సాహిత్యానికి ప్రాణం పోస్తూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సరిగమల చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:24. ప్రేమ, విరహం, బాధ, కోపం

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ధి విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్ట్రస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్ రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ధి విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: A faster transformation is taking place in the economical growth of India. Once we were the underdeveloped economy, from there we moved on to the developing economy. From there we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్ధం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఓహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ధి రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ధి రంగంలో సుస్థిర వృద్ధికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్ట్రస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కామధేను యోజన లబ్ధిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ధి సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో, ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్లో కేవలం 1 స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3 వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.
ఆర్థిక సామాజిక అభివృద్ధి విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలు

0: అవసరాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్ట్ర స్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవీ ఉర్స్, కుంకుమ్ మహోద్లు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఆకాశవాణి స్టూడియోస్లో 12:40 సూపర్ హిట్ సాంగ్స్ విందాం. మరి ఇప్పుడు విందాం రంజిత్ శ్రావణ భార్గవి పడిన ఈ పాట కలేజ సినిమా నుంచి.

0: పది లక్షల లాటరీ నాకా? వావ్,
1: చిక్కుకుంది.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:45. ఇక మరి రంగస్థలం సినిమా కోసం మేము మాన్సి పాడిన పాట విందాం. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణి స్టూడియోస్లో సరిగ్గా 1 గంట. మరి ఇంకా తర్వాత పాటగా విందాం. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట, చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు, చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సిఎస్ఐఆర్ ఐఐసిటీ ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని సిఎస్ఐఆర్ ఐఐసిటీ ఆడిటోరియంలో దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. కేంద్ర మంత్రి, దిశ చైర్మన్ జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ భేటీకి జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక తదితర అధికారులు హాజరయ్యారు. నగరంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగంపై ఇందులో సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా హైదరాబాద్ పరిధిలోని అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుంది. హైదరాబాద్లో జరిగిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పిల్లల సైబర్ భద్రత అత్యంత ముఖ్యమైన అంశమని, ఆన్లైన్ నేరాల నుంచి పిల్లలను కాపాడేందుకు పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, పిల్లల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తుందని, భరోసా కేంద్రాలు, సైబర్ ల్యాబుల ద్వారా చర్యలు చేపడుతుందని తెలిపారు. పిల్లల ఆన్లైన్ భద్రత కోసం సమగ్ర చైల్డ్ ఆన్లైన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ 1930 1098 హెల్ప్లైన్ నంబర్లను గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. విమాన ప్రమాద క్షణాల్లో కెప్టెన్ చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తి వల్లనే అసాధ్యమనుకున్న పరిస్థితి నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని కొనియాడారు. ఆయన చూపిన తెగువ దేశానికే గర్వకారణమని పేర్కొన్న గవర్నర్, కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఫ్లై దుబాయ్ ఘటనపై సినీ నటుడు చిరంజీవి స్పందిస్తూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ప్రశంసలు కురిపించారు. గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో పోరాడిన ఆయన సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఆ విపత్కర సమయంలో కెప్టెన్ హనుమాన్ చాలీస పఠిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకోవడం తనను కదిలించిందని పేర్కొన్న చిరంజీవి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆంజనేయస్వామిని ప్రార్థించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర సాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్, బి గీతేతో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడాకారుల ప్రోత్సాహానికి, గ్రామీణ క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
1: యువత ఈ దేశానికి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం ముందుకు వెళ్ళాలని చెప్పని సీఎం గారు ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీనే ఈ రోజు రాష్ట్రంలో తీసుకుని వచ్చి ఒలింపిక్స్ లో మన తెలంగాణ నుండి కూడా బంగారు పతకాన్ని తీసుకొచ్చే విధంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
0: సమాజ ఆరోగ్య పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట, ధన్వాడలలో నిర్వహించిన అంగన్ మిలన్ సేవ కార్యక్రమంలో ఆమె పాల్గొని సిబ్బందిని సన్మానించారు. ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న అంగన్వాడీ ఆశా

0: వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్లో కేసారం నుంచి అంత్యక్రియలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి పలువురు మృతి చెందగా 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు మెట్రోలో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్కు ప్రయాణించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకే ఈ కామన్ పాస్ విధానాన్ని తెచ్చామని, భవిష్యత్తులో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆటోలు, క్యాబ్లను కూడా అనుసంధానిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ వ్యవస్థ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆయన ఇది ముమ్మాటికి ముందస్తు కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. వరుసగా ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతున్నా ప్రతిసారి నిందితులకు మతిస్థిమితం లేదని చెప్తూ పోలీసులు కేసులను పక్కదారి పట్టించడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేళ బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుర్పించారు. సేవ్ డెమోక్రసీ మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తమ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నా జీర్ణించుకోలేక ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక తెలంగాణల్లో గెలిస్తే ప్రజాతీర్పు అని, ఓడిపోతే ఈవీఎంల లోపమనడం కాంగ్రెస్ ద్వంద్వనీతికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో ఐఎఫ్ఎఫ్ సీఓ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్త రైతులు, సహకార సంఘాల ప్రతినిధుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎఫ్ఎఫ్ సీఓ చైర్మన్ దిలీప్ సంఘాని, రాష్ట్ర వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని, నానో ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టణ పాలన కోసం కోర్ అర్బన్ రీజియన్ చట్టం 2026 అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలతో కూడిన నూతన వ్యవస్థకు గెజెట్ ద్వారా చట్టబద్దత కల్పించింది. ఈ చట్టం ద్వారా ఆస్తి పన్ను విధింపులో క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ అమల్లోకి రానుంది. అక్రమ నిర్మాణాలు, చెరువుల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనలో కీలక మార్పులకు ఇది నాంది పలికింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9-11 తరగతుల లేటరల్ ఎంట్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డీఈఓ సచ్చిదానందచారి ప్రిన్సిపల్ కృష్ణ తెలిపారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత వెబ్సైట్ల ద్వారా ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 10 జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో చేపట్టిన వీబీ జీరామ్జీ పనుల్లో వేగంగా పెంచాలని మంచిర్యాల డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మరాణి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. హాజీపూర్ మండలం దొనమండలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన జలసిరిపు పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచేందుకు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, సేకరణ నిబంధనల మేరకు చేయాలన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా విద్యుత్ ఎస్ఈ యాదగిరి కోరారు. సూర్యాపేటలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో పీఎం సూర్యగారు ముక్తి బిజ్లీ యోజన పథకంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి, జలవిద్యుత్ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్ని రకాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ నీతికా పంత్ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగులకు ఇస్తున్న ఉచిత శిక్షణకు సంబంధించి విద్యార్థులకు డీఎస్పీ అశోక్, సీఐలు సతీష్, రవి, రవీందర్లతో కలిసి పుస్తకాలను అందజేశారు.
1: రెసిడెన్షియల్ కూడా ఉంది. మీ అరేంజ్మెంట్స్ కోసం, మీ సెక్యూరిటీ కోసం, మీ మూవ్మెంట్ కోసం, నైట్ లో సెక్యూరిటీ ఎవరు ఉన్నారు, నైట్ గార్డ్ కూడా మనము పెడుతున్నాము. మీ మూవ్మెంట్ అప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ హాస్టల్ వరకు, హాస్టల్ నుంచి ఇక్కడ వరకు మనము ఫోర్స్ డిప్లాయ్ చేసాము, బికాస్ మాత్రమే మీ సెక్యూరిటీ కోసం. ఇది మనము 100% మనము ఇస్తున్నాము.
0: ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు

సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సిఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20, చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. జ్వరంతో లేవలేని స్థితిలో ఉన్నా సరే పల్లెటూళ్లలో పనికి వెళ్ళిపోతారు. నెలల తరబడి ఏదైనా జబ్బుతో బాధపడుతున్నా సరే అదే తగ్గిపోతుందని అనుకుంటూ కాలం గడిపేస్తారు. కానీ ఆ నిర్లక్ష్యమే ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తుంది. అలా రోగాన్ని పట్టించుకోలేకపోవడానికి అనేక కారణాలు. అవగాహన లోపం ఒక కారణమైతే పేదరికం, హాస్పిటల్ దూరంగా ఉండడం, ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా, చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ నుంచి. కారణాలు ఏవైనా సరే అవగాహన రాహిత్యం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వాళ్ళు పల్లెటూళ్ళలో ఎంతోమంది ఉంటున్నారు. కానీ సూర్యాపేట జిల్లాలో అనంతగిరి, చిలకూరు, నడిగూడెం, కోదాడ మండలాల్లోని గ్రామాల ప్రజలకు మాత్రం ఆ సమస్య లేదు. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఉచితంగా వైద్యం చేసే మొబైల్ హాస్పిటల్ రోజు ఊర్లో తిరుగుతూనే ఉంటుంది. బెడ్ పరీక్షలు చేయడానికి చిన్న ల్యాబ్తో పాటు మందులు కూడా ఉంటాయి ఈ మొబైల్ హాస్పిటల్లో. డాక్టర్తో పాటు 4 సిబ్బంది కూడా ఉంటారు. ఇంకా విశేషాలు తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి నిలయంలో సమయం 1:33. ఇక ఒక మొబైల్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ హాస్పిటల్లో డాక్టర్తో పాటు ఉండే 4 సిబ్బందితో పాటు రోజు ఒక ప్రణాళిక ప్రకారం పొద్దుటి నుంచి సాయంకాలం వరకు 2 ఊర్లకు తిరుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడు బీపీ షుగర్తో పాటు దాదాపు 64 రకాల వైద్య పరీక్షలు చేసి మందులు కూడా ఇస్తుంది. ఇక వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైన చికిత్సల కోసం పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా పంపిస్తుంది. ఇంకా నెలకోసారి ఎముకలు, దంతాలు, కంటి సమస్యలు ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ వైద్య సేవలను కూడా అందిస్తుంది ఈ హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఇక మనం మాట్లాడుకుంటున్న మొబైల్ హాస్పిటల్ గత ఏడాది జూన్ నుంచి ఈ సేవలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంది. గంటల తరబడి హాస్పిటల్స్లో వేచి ఉండాల్సిన పని లేకుండా ఎంతోమందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న ఈ మొబైల్ హాస్పిటల్ వెనకాల ఉన్న ఆపన్న హస్తం ఎవరిది అంటే అనంతగిరి మండలంలోని కృష్ణాపురానికి చెందిన 30 ఏళ్ల శ్రీకాంత్ది. చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సు కోసం ఇంతలా తప్పన పడుతున్న ఈ అబ్బాయికి అసలు ఆలోచన ఎలా వచ్చింది అంటే, లక్షల రూపాయలని సేవ కోసం కేటాయిస్తున్న శ్రీకాంత్ పుట్టుకతోనూ శ్రీమంతుడు ఏమీ కాదు, కటిక పేదరికం అనుభవించాడు. ఎలాగైనా ఒక స్థాయికి రావాలన్న లక్ష్యంతో ఎదిగిన వ్యక్తి శ్రీకాంత్ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ఇద్దరు అక్కలు. నాన్నకి ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ భారం తల్లి మీద పడింది. ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. తల్లి పడిన కష్టాలని పూర్తిగా కళ్ళారా చూసిన శ్రీకాంత్ పేదరికం నుంచి బయటపడాలంటే కుటుంబ పరిస్థితులు మారాలి అంటే చదువు ఒక్కటే పరిష్కారమని బలంగా నమ్మాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకున్నాడు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక మొబైల్ హాస్పిటల్ నడుపుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం కదా. బీటెక్ పూర్తి చేశాక శ్రీకాంత్ ఎలా అయినా కష్టపడి పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైన శ్రీకాంత్కి అది చాలా పెద్ద విషయం. కానీ ఎలా అయినా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని అమెరికాకు వెళ్ళాడు. అందుకు తల్లి నగలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాడు. స్తోమతకు మించి వేసిన ఆ ఒక్క అడుగే శ్రీకాంత్ జీవితాన్ని మార్చేసింది. తల్లి నగలమ్మి బ్యాంక్ లోన్ తీసుకుని అమెరికా వెళ్ళిన శ్రీకాంత్ 2014లో మాస్టర్స్ పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. కష్టాలు, పేదరికం తెచ్చిపెట్టిన ఆ విజయమే తర్వాత శ్రీకాంత్ ఆలోచనలను సేవాబాట పట్టించింది. శ్రీకాంత్ గురించి మరింత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. పుట్టిన ఊరికి తన వంతు సాయం చేయాలనుకున్న శ్రీకాంత్ ఒక ఫౌండేషన్ను ప్రారంభించారు. అందరికీ వైద్యం విద్య అందాలంటూ వాటి మీదనే దృష్టి పెట్టి గత ఏడాది 45 లక్షల ఖర్చు పెట్టి వ్యాన్లో మొబైల్ హాస్పిటల్కు శ్రీకారం చుట్టారు. నెలకు 6 లక్షల రూపాయలకు పైగా వెచ్చిస్తూ దాదాపు 40 గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఇంకా పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి. ఇక పుట్టిన ఊరికి తన వంతుగా సాయం చేయాలనుకునే శ్రీకాంత్ పేద ప్రజలకు అండగా

నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు 30 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయల వరకు ఫీజు కట్టాడు. చిన్న సాయం కూడా జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది అంటూ తన సేవా కార్యక్రమాల్ని మరిన్ని గ్రామాలకు చేరువ చేసే ప్రయత్నంలో ఉన్నాడు శ్రీకాంత్. డబ్బు సంపాదించడంలో కాదు, దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టడంలోనే అసలైన ఆనందం ఉందని చెప్పే శ్రీకాంత్ జీవితం అందరికీ స్ఫూర్తి పాఠమే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15 మెలోడీ టైంకి స్వాగతం. మంచి మంచి పాటలతో ఈ మెలోడీ టైం సిద్ధంగా ఉంది, ఎంజాయ్ చేసేద్దాం. మరి ఇక చెట్టు కింద ప్లీడర్ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట విందాం. జొన్న విత్తల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

కొండవీడి దొంగ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన పాట విన్నారు. మెలడీ టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 2:24. ఇప్పుడు విన్నాం మరణ మృదంగం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాట.

మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 2:39. మరి ఇక తర్వాత పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు స్టేట్ రౌడీ సినిమా కోసం.

స్వరాభిషేకం సినిమా కోసం మనో చిత్ర పాడిన పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మెలడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 2:50. ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన ఈ పాట మీకోసం. ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హార్మోజ్ జలసంధిలో క్షిపణి దాడికి గురైన కువైట్ ఆయిల్ ట్యాంకర్లోని 5 భారత పౌరులను ఓమన్ అధికారుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకి తరలించినట్లు ఓమన్లోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి నెలా ఆకాశవాణిలో ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 12 పూర్తి చేసుకుంది. 2014 విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల 108 సంచిక పూర్తి చేసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సత్యాగ్రహ పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఈ పోర్టల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి భూసేకరణ, పునరావాస ప్రక్రియపై మంత్రి సమీక్షించారు. నాలో అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అనుమతులు ఉన్న ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు.

సాధించారు. ఆసియా క్రీడల్లో ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో అమన్ షెహ్రావత్కు పసిడిని గెలుచుకున్నారు. అంతకుముందు భారత పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్పై గెలిచి స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ 20 స్వర్ణాలు సహా మొత్తం 82 పతకాలతో 5వ స్థానంలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:03. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటారు మీ ఆర్జే విశాలితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే విశాలితో. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను. ఈ శ్లోకం మీలో ఎంతమందికి గుర్తుందో చూద్దాం.

ఎంత అందమైన శ్లోకమో కదా ఇది. మనిషిని అలరించేది చేతికి వేసుకున్న కంకణమో, మెడలో మెరిసే హారమో, పూలమాలో పరిమళాలో కాదు, సంస్కారంతో పలికే మాట. అదే మనిషికి నిజమైన ఆభరణం అంటాడు భర్తృహరి. వాగ్భూషణం భూషణం, మాటే అసలైన ఆభరణం. ఈ శ్లోకం వినగానే మీలో కొందరికి ఏదో పాత జ్ఞాపకం తలుపు తట్టింది కదా. 1970s, 1980s, 1990s కాలం నుంచి ఆకాశవాణి వింటున్న శ్రోతల్లో చాలామందికి ఈ శ్లోకం ఒక జ్ఞాపకాన్ని తెస్తుంది. నాకు కూడా ఈ స్వరం వినగానే ఒక్కసారిగా నా చిన్ననాటి ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. వంటింట్లో అమ్మ పనిలో ఉంటుంది, అమ్మమ్మ కూరగాయలు తరుగుతూ, నాన్న పేపర్ తిరిగేస్తూ, మేమేమో స్కూల్కి తయారవుతూ, బుక్స్ వెతుక్కుంటూ, బ్యాగ్స్ సర్దుకుంటూ. కానీ ఆ ఇంట్లో ఇంకొక మనిషి కూడా ఉండేవాడు. కనిపించడు కానీ మాట్లాడతాడు, పాటలు పాడతాడు, వార్తలు చెప్తాడు, టైం గుర్తు చేస్తాడు. అతనే రేడియో. ఈరోజు మన చేతిలో మొబైల్ ఉంది, స్క్రీన్ మీద టైం ఉంది, అలారం స్మార్ట్ వాచ్లు కూడా ఉన్నాయి. కానీ ఒకప్పుడు గడియారాలు అస్సలు లేవని కాదు, ఉండేవి. కానీ ప్రతి చేతికి వాచ్, ప్రతి గదిలో డిజిటల్ క్లాక్ ఉండాలని కాదు, పొలంలో పనిచేసే రైతుకు ఆకాశంలో సూర్యుడే ఒక గడియారం. నీడ ఎటు పడుతోంది, సూర్యుడు ఎంత పైకి వచ్చాడో చూసి పనివేళలను అంచనా వేసేవారు. మరి ఇంట్లో చాలా కుటుంబాలకు మరో గడియారం ఉండేది, అదే రేడియో కార్యక్రమాల క్లాక్. ఒక ప్రత్యేక కార్యక్రమం మొదలైతే అయ్యో ఇంత లైఫ్ టైం అయిపోయిందా అనేవారు. వార్తలు వినేటప్పుడు ఈ సమయం గుర్తొచ్చేది. పొద్దున పూట ఒక సాంగ్స్ ప్రోగ్రాం మొదలైతే పిల్లలు స్కూల్కి సిద్ధం కావాల్సిందే, ఆ సమయం గుర్తొచ్చేది. సంగీత్ సరిత మొదలైంది, త్వరగా రండి అని ఎవరో పిలిచిన రోజులు. మరి ఇవాళ నేను ఇంతగా రేడియో గురించి ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఎందుకంటే లక్షల ఇండ్లల్లో ఒక కుటుంబ సభ్యుడిలా జీవించిన ఒక స్వరానికి పుట్టినరోజు 1957 అక్టోబర్ 3 అంటే

ఇదే రోజున ఆకాశవాణి కుటుంబంలో ఒక కొత్త ప్రయాణం మొదలైంది. దాని పేరే వివిధ్ భారతి. మరి వివిధ్ భారతిని గురించిన మరిన్ని విశేషాలను మాట్లాడుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ది పారడైజ్ చిత్రానికి గాను అద్దుల జాంగిరెడ్డి ప్రభ పాడిన పాట విన్నారు. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే విశాలితో. మనం వివిధ భారతి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ రోజుల్లో భారతీయ సినిమా

పాటల కోసం ఎంతోమంది రేడియో సిలోన్ వైపు తిరిగేవారు. భారతీయ శ్రోత కోరుకున్న పాపులర్ న్యూస్, లైట్ ఎంటర్టైన్మెంట్కి మన దేశం నుంచే ఒక ప్రత్యేక వేదికను అందించాలన్న ఆలోచన కూడా బలపడింది. అలా ఆల్ ఇండియా వెరైటీ ప్రోగ్రాం వివిధ భారతి రూపుదిద్దుకుంది. 1957 అక్టోబర్ 3న బొంబాయి మద్రాసులోని 2 శక్తివంతమైన షార్ట్ వేవ్ ట్రాన్సిస్టర్ల ద్వారా ఆ కొత్త సేవ దేశానికి అందుబాటులోకి వచ్చింది. 1957 అక్టోబర్ 3న ప్రారంభమైన మొదటి కార్యక్రమంలో వినిపించిన వాక్యం ఏ వివిధ భారతి హై ఆకాశవాణిక పంచరంగి కార్యక్రమం అంటూ ఆ కొత్త ప్రయాణాన్ని పరిచయం చేసిన స్వరం షీల్ కుమార్ శర్మ. ఆ తర్వాత వినిపించిన తొలి గీతం పండిట్ నరేంద్ర శర్మ రచన, అనిల్ బిశ్వాస్ సంగీతం, మన్నాడే గళం, నాచ్రే మయూర. ఒక్కసారి మీ చిన్ననాటి ఇంటిని గుర్తు చేసుకోండి. వంటింట్లో పొయ్యి మీద కూర ఉడుకుతోంది, పక్కనే రేడియోలో పాట, బయట టైలర్ మెషిన్ తిరుగుతోంది, పక్కనే ట్రాన్సిస్టర్, టీ స్టాల్లో గ్లాసుల చప్పుడు, మధ్యలో సినిమా పాట, పొలంలో పనిచేసే రైతు దగ్గర చిన్న ట్రాన్సిస్టర్, ఇంట్లో ఒంటరిగా కూర్చున్న తాతయ్య అమ్మమ్మ, ప్రతి చోట ఒక చిన్న పెట్టె. కానీ ఆ చిన్న పెట్టెలో ఒక పెద్ద ప్రపంచం ఉండేది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ ఉంది, సాంగ్స్ కోసం స్పాటిఫై యాప్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ కోసం సోషల్ మీడియా కూడా ఉంది. కానీ అప్పట్లో ఇవన్నీ కొంచెం కొంచెంగా కలిపితే దాని పేరే రేడియో. అందులోనూ సంగీతం, సినిమా, నాటకం, జ్ఞానం, విజ్ఞానం అన్నీ కలిసిన మధురమైన ప్రపంచం మన వివిధ భారతి. మరి మన వివిధ భారతి గురించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: దువ్వాడ జగన్నాథం చిత్రానికి గాను సాగర్ గీతామాధురి పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989895102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

హాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే విశాలితో. మనం వివిధ భారతి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందుకే దాని కార్యక్రమాల పేర్లు కూడా శ్రోతల జీవితంలో భాగమైపోయాయి. భూలే భిస్రే గీత్ పేరు ఎంత అందంగా ఉందో చూడండి. మరిచిపోయిన మరుగున పడిన పాటలను మళ్ళీ మన ముందుకు తీసుకువచ్చే సంగీత జ్ఞాపకాల పెట్ట. కేవలం పాట వినిపించడం కాదు, రాగం అంటే ఏమిటి, సంగీతంలోని అందం ఏమిటి అని సాధారణ శ్రోతకు దగ్గర చేసిన కార్యక్రమం సంగీత్ సరిత. ఉదయం 7:30 సంగీత్ సరిత వినిపిస్తే ఇళ్లల్లో ఒక క్లాక్ మార్కర్గా ఉండేది. హవామహల్, రేడియో నాటికలు, చిన్న చిన్న కథలు, టెలివిజన్ స్క్రీన్ లేకుండానే మన మనసులో పాత్రలను సృష్టించిన థియేటర్. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనిక సోదరుల కోసం పాటలతో పంపిన ఆత్మీయ పలకరింపు జయమాల. ఛాయాగీత్ ఇన్సే మిలియే, చిత్రలోక్, ఆప్కీ ఫర్మాయిష్, ఒక్కో పేరు ఒక్కో జ్ఞాపకం కదా. ఇప్పుడు మనం ఒక సాంగ్ కావాలంటే స్క్రీన్ మీద ట్యాప్ చేస్తాం, కానీ అప్పట్లో ఒక పోస్ట్ కార్డు తీసుకోవాలి, పాట పేరు రాయాలి, సినిమా పేరు రాయాలి, మన ఊరి పేరు కూడా రాయాలి, పోస్ట్ చేయాలి, ఆ తర్వాత కొన్ని రోజులు ఎదురు చూడాలి. ఒకరోజు రేడియోలో మన ఊరి పేరు, మన పేరు వినిపిస్తే చెప్పలేనంత ఆనందం. ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియాలో మన పోస్టుకి 100 లైక్లు వచ్చినా రాని ఆనందం ఆకాశవాణిలో నా పేరు చెప్పారు అని ఒక్క క్షణంలో ఉండేది. అదే రేడియో మ్యాజిక్. బాంబే నుండి నాగపూర్ కేంద్రాల నుంచి కోల్కతా, ఢిల్లీ, మద్రాస్, తిరుచి, బెంగళూరు, తర్వాత ఇలా సేవను విస్తరిస్తూ వచ్చింది. మరి మన హైదరాబాద్, మన తెలుగు నేలకు ఈ చరిత్రలో ప్రత్యేకమైన తేదీ ఉంది. 21 మార్చి 1971 హైదరాబాద్ విజయవాడలో కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసు ప్రారంభమైన తేదీ అది. ఒక్కసారి ఊహించండి, 1957 ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఒక పెద్ద విజన్ కలిగిన ఒక చిన్న కుటుంబం, ఎక్కడో ఒక టీ దుకాణంలో చెవులు రిప్పించి వింటున్న 4, ఎక్కడో ఒక పట్టణంలో, ఎక్కడో ఒక పల్లెలో ఎవరికీ తెలియదు ఆ రోజు వినిపిస్తున్న ఆ స్వరం రాబోయే ఎన్నో దశాబ్దాల వారి జీవితానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవుతుందని భర్తృహరి గారు అన్నట్టు, వాగ్భూషణం భూషణం, మంచి వాక్యమే, మంచి వాక్కే నిజమైన ఆభరణం. ఆ వాక్కుకు ఆకాశమే వేదిక అయితే అదే ఆకాశవాణి. ఆకాశవాణికి సంగీతపు హృదయ స్పందన కలిస్తే అదే వివిధ భారతి. ఇప్పుడు ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలు మన శ్రోతలకు తెలిసినవే కాబట్టి

కాబట్టి వాటిని నేను ప్రస్తావించటం లేదు. నిజానికి ఇప్పుడు ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలు మన శ్రోతలను అందరినీ అలరించేవే కదా. మరి ఈరోజు 69 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఆ మధుర స్వరానికి మనమందరం కలిసి చెప్పేద్దాం హ్యాపీ బర్త్డే టు వివిధ్ భారతి. మీ అందరి కోసం ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ని ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా

0: రచ్చ సినిమా నుండి టిప్పు గీతామాధురి పాడిన పాట విన్నారు. చిన్ని చరణ్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత,

కృష్ణం వందే జగద్గురు మూవీ నుంచి శ్రేయా ఘోషల్, రాహుల్ సిప్లిగంజ్, దీపు పాడిన పాట విన్నారు. ఈఎస్ మూర్తి సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. రజనీకాంత్ సినిమాల్లో కొన్ని సినిమాలు చూస్తే కథ గుర్తుంటుంది, కొన్ని సినిమాలు చూస్తే క్యారెక్టర్లు గుర్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా పాటలు, బీజిఎం, డైలాగ్స్ అన్నీ గుర్తుండిపోతాయి కదా. 2023లో వచ్చిన జైలర్ కూడా అలాంటి సినిమానే. కథ కంటే ముందు మనకు గుర్తుండిపోయింది ముత్తువేల్ పాండ్యన్ క్యారెక్టర్, అనిరుద్ధ్ బీజియం, నెల్సన్ స్టైల్, అలాగే హుక్కుమ్ సాంగ్ కూడా కదా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండ్యన్గా కనిపించారు. రమ్యకృష్ణ, వినాయకన్, యోగిబాబు, వసంత్, రవి, మిర్నా కీలక పాత్రలు పోషించారు. ఇక మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ప్రాఫ్ స్పెషల్ అపీరియన్స్ కూడా సినిమాకు మరిన్ని ఆకర్షణలను తీసుకొచ్చాయి. అనిరుద్ధ్ సంగీతం కూడా జైలర్కు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. 2024 ఐఐఎఫ్ఏ ఉత్సవంలో బెస్ట్ పిక్చర్ అవార్డు కూడా గెలుచుకుంది. అలాంటి సక్సెస్ఫుల్ మూవీకి సీక్వెల్ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా సహజంగానే ఎక్కువగా ఉంటాయి కదా. అదే ఇప్పుడు జైలర్ 2 మూవీ. మరి జైలర్ 2 మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలను మాట్లాడుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: దళపతి చిత్రానికి గాను ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. రాజశ్రీ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: డీజే టిల్లు చిత్రానికి గాను రామ్ మిర్యాల పాడిన పాట విన్నారు. కాషర్ల శ్యామ్ సాహిత్యానికి రామ్ మిర్యాల సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్.

హారికంగా ప్రకటించింది. మరి ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు. మిమ్మల్ని అందరినీ అలరించింది అనుకుంటాను. మీకోసం ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ను ప్లే చేస్తూ ఉంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.